భూమి తత్తరిల్లేలా ఒట్టిలోని రగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.